0: వక్రతుండ మహాకాయ సూర్యకోటి సంప్రభా నిర్విధినం కురుమే దేవ సర్వకార్యషు సర్వదా రుబ్రరు మిల్నే కా మౌకా నహీ మిల్ పా రహా హై అథ శబ్దో సే అప్నో కో నమన్ కర్ లేతా హూ ప్రత్యేక్ వ్యక్తి కిసీ నా కిసీ రూప్ మే శ్రేష్ఠ హోతా హై ఇసిలియే ఆప్కీ శ్రేష్ఠా కో హృదయ సే నమస్కార్ కర్తా హూ ఫాహున్ హిందుస్తానీ రేడియో కే సభీ సున్నే వాలో కో హార్దిక్ సే అభినందన్ కర్తా హూ ఔర్ జో ఆజ్ దూర్ దూర్ దూసరో దేశో సే భీ యే కార్యక్రమ్ కో సున్ రహే హై తో హార్దిక్ సే నమన్ కర్తే హువే బస్ యే కహనా చాహూంగా కి కార్యక్రమ్ జ్యోతి కా ప్రకాశ్ లేకర్ హమ్ సబ్ ఆజ్ ఫిర్ ఏక్ బార్ ఔర్ స్టూడియో మే ఉపస్థిత్ హో గయే హై ఉపస్థిత్ హై శాంతా జీ భీ ఔర్ వో పహలే కుచ్ కహే ఫిర్ ఉస్కే బాద్ మే రాజేంద్ర జీ జో పనేల్ కే పీఛే బైఠే హువే హై ఉస్కే పాస్ హమ్ బఢేంగే ఫిర్ ఆగే కే కార్యక్రమ్ బఢేగా
1: జ్యోతి కా ప్రకాశ్ కార్యక్రమ్ కే సున్నే వాలే సభీ శ్రోతాఓ కో మేరా హార్దిక్ శుభకామనాయే ఔర్ ప్రణామ్ రేడియో ఫౌన్ హిందుస్తానీ కే సభీ కార్యకర్తా और ज्योति के प्रकाश सुनने वाले सभी श्रोतागणों को हर बार की भांति इस बार भी हम कुछ नया खोज के लाए हैं। इस बार कुछ कृष्ण के बारे में, विरह के बारे में है, और कुछ जनेऊ और क्या है चरणामृत, चरणामृत के बारे में, चरणामृत के विषय में क्या है, ये सब लाए हैं। तो हमारे जो विशेषज्ञ हैं ढूँढने वाले, उनको भी बहुत बहुत हार्दिक अभिनंदन जो इस प्रकार का विषय हमको ढूंढ ढूंढ के लाते हैं। तो बहुत बहुत धन्यवाद सबको, और सबको जो कि इस प्रकार से हम लोगों का कार्यक्रम देखते हैं, सुनते हैं। संजय जी, आप कुछ कहना चाह रहे हैं?
0: जरूर राजेंद्र जी, शांता जी का एंट्री बढ़िया से नहीं हो पाया आज, ये कैसे हो सकता है? शांता जी आपको दोबारा करना पड़ेगा, क्योंकि आपका माइक मेरे ख्याल से ऑन नहीं था, और एक बार से फिर आप
2: तो अच्छा यहाँ से मैं तो परिचय देती हूँ, दोबारा अपना परिचय देती हूँ कि एक तरफ सामले कृष्ण, दूसरी तरफ राधिका गोरी, जैसे एक दूसरे में मिल गए हो चांद चकोरी। तो यहाँ से सुनने वालों, आप जैसे सुने हैं तो सेविका शांता जी यहाँ पे ज्योति का प्रकाश प्रोग्राम के लिए साथियों के साथ यहाँ उपस्थित है। आप सभी को हार्दिक से स्वागत है।
0: और राजेंद्र जी, जैसे कि हमें भी पता है कि हमारे सुनने वालों, जो हर सप्ताह की तरह हम सब कार्यक्रम में रखते हैं, कि जिसका मन उदास बैठे हुए, क्योंकि एक दीदी जी जो एंथोफा शहर से भी सुन रहे हैं, तो मन जब उदास है तो उदासी मन के लिए हम सब वो गीत रखते हैं, फिर कार्यक्रम उसके बाद में धीरे धीरे स्टार्ट होते रहते हैं।
1: जरूर, क्यों ना उन लोगों का मन भी उदास से दूर किया जाए,
0: चला देते हैं
1: उदासी से।